మరచుకొండ యాంగ అతిపతి జగత్నాథ బతర గురు సంపూన్ లుమూసుర సకిం క్రతన్ హిమావత్ సైకి సంపూన్ వంతనిం క్రతన్ బలి మరచుకొండ కరతన్ నలుడి తరతస్కు ఇంతండ్రి నుకు మీ మురుబ్ము బియారె కటియకు నంకునంగ kembang-kembang warna-warni di papaya semalar pantas sengit kastori angin-anginan ngemprang gamelan silokananta les yang otipati sampun wontening setingir binatur rata lengahing kedampar dentapi nalipiting sosotari nenggana waretna lemek babut prawedani ginandawi dajbat kasturi lan sinebaran sari-sari yeke mawe raksukan sing sarwa endah raksukan kadewatan yes ngaturanan lingih resi neradayo resi guarsih kaneka putra.